నియా ఆది దూరంలో తగ్గి తిసింగే కాష్క్రమ్ హో అక్కడ నింతారగే తుండు తనె సండి తినలింగ్ మార సెనో సెనోతే హో అక్కడ యుంకెన్ షబిన్ దదా దైతికో ఉండోమిసే తుండు పేరే అలింగ్ మహేంద్ర గుయి పేతే సబిన్ కో సిబిల్ జోహార్.